శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శనివారం. శ్రోతలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.